0: place where we are fighting with our unknown enemy. You know, so our enemy is powerful and our enemy is invisible also. So he can do whatever he wants in the different forms. So to damage us, and to damage us spiritually, you know, our enemy is working so hard. So that's why, my dear brothers, my dear brothers and sisters, we need to be very, very careful. We need to be very, very careful. When it comes to our Christian life, we need to be aware of our enemy, and we need to be aware of our life. It's not easy to continue the Christian life. It's not easy. We do have many ups and downs. And we do have, we need to face the things and which will lead to sin. And we need to face the temptations. So here, my dear brothers and sisters, in this lesson, we are going to learn who our enemy is. And we also will learn how our enemy will destroy us, and how will the temptation will lead us to the sin. So please, my dear Ignatius, my dear brothers and sisters, please share this Ignite our radio programs to your friends, neighbors, relatives, and near and dears. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును వింటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి ఎల్లప్పుడూ కృపయ సమాధానము ఆయన కలుగు చేయనుగాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలంటే మనము చాలా ఇబ్బందులు మనము పడుతుంటాం. ఎటువంటి ఇబ్బందులు అంటే ఇవి ఆత్మీయమైన ఇబ్బందులు, అలాగే శారీరకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ మరి ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఆత్మీయంగా మనము కనిపించని ఒక శత్రువుతో మనము యుద్ధం చేస్తున్నాం. ఈ యొక్క శత్రువు ఎలాంటి వాడు అంటే అతను వివిధ రూపంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. ఈ యొక్క శత్రువు ఎలాంటి వాడు అంటే ఈ యొక్క లోకాన్ని మనకి ఆశ చూపించి ఈ యొక్క టెంప్టేషన్స్ ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రొంగదీసే విధంగా ఈడు, ఈ యొక్క సాతానుడు, లేకపోతే ఈ యొక్క శత్రువు అనేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమ, ఈ యొక్క శత్రువు మనలను ఎలాగూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తున్నాడో, ఈ యొక్క శత్రువు ఎలాగూ మనము ఆయన యొక్క నిత్య రాజ్యమునకు పోకుండా ఎలాగూ అడ్డుకుంటున్నాడో అనే విషయాలను మనము చూసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మెలకుగా కలిగి వాక్యమును, నేను చెప్పినవి అవి అలాగ ఉన్నవో లేవో అంటూ మీరు వాక్యాన్ని పరిశీలించి వాటిని చూడండి. సో మై డియర్ బ్రదర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు అవర్ డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ఎల్డర్స్, యూత్ అండ్ అవర్ బిలోడ్ కాంగ్రిగేషన్ మెంబర్స్. ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ దట్ వీఆర్ గ్యాదర్డ్ వన్స్ అగైన్ టు స్టడీ హిస్ హోలీ వర్డ్. May the Lord open our hearts, strengthen our faith, and help us to understand the spiritual battles we face every day. So, my dear Ignatius, my dear brothers and sisters, today we are going to learn an important lesson titled, Know Your Enemy. Know Your Enemy. In every battle, విక్టరీ బిగిన్స్ విత్ అండర్స్టాండింగ్ ది ఎనిమీ. రైట్? సోల్జర్స్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్ బై స్టడీయింగ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ దర్ అపోనెంట్. ఇన్ ద సేమ్ వే వీ మస్ట్ అండర్స్టాండ్ హూ అవర్ స్పిరిచువల్ ఎనిమీ ఈస్, హౌ హీ వర్క్స్, అండ్ హౌ గాడ్ గివ్స్ అస్ విక్టరీ త్రూ జీసస్ క్రైస్ట్. సో మై డియర్ రిపీటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మెనీ పీపుల్ థింక్ స్పిరిచువల్ వార్ఫేర్ ఈజ్ ఓన్లీ అబౌట్ డ్రామాటిక్ సిచ్యువేషన్. బట్ యు నో, స్పిరిచువల్ వార్ఫేర్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. లైక్ వెన్ టెంప్టేషన్ కమ్స్, వెన్ డిస్కరేజ్మెంట్ అటాక్స్, వెన్ ఫెయిత్ బికమ్స్ వీక్, వెన్ పీపుల్ స్టాప్ రీడింగ్ ద బైబుల్, వెన్ ప్రైడ్ ఎంటర్స్ ఇన్ టు ద హార్ట్, వెన్ సఫరింగ్ కాసెస్ డౌట్ ఇన్ గాడ్. The Bible clearly teaches that we have a spiritual enemy called Satan or the devil. If you observe, my dear readers, my dear brothers and sisters, Jesus never ignored the reality of Satan, and neither should we. Okay? The purpose of this lesson is to identify our enemy, to understand his methods, to learn how he attacks believers, and to know how to overcome him through Christ. Right? So let's hear out a small story. There was once a farmer who noticed that every night something was stealing his crops. He became frustrated. He worked hard every day, but his harvest kept disappearing. So one night he decided to stay awake and watch carefully. Finally, he discovered that wild animals are entering through a broken fence. So the problem could not be solved until the enemy was identified. In the same way, many Christians struggle spiritually because they do not recognize how Satan works. Satan can work through temptation. It works through discouragement. It works through pride in our heart. It works through the distractions. It works through the twisting the God's word. When we know the enemy, we can stand firm in God. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని మనమందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని విధానంలో కానివ్వండి, మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం కానివ్వండి. ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుడు మన హృదయములను తెరిచి మన యొక్క విశ్వాసమును బలపరిచి ఆత్మీయ యుద్ధములో నిలబడటకు జ్ఞానమును దేవుడు మనకి ఇచ్చినగాక. కాబట్టి ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకుపోయే పాఠం, నీ శత్రువుని తెలుసుకొని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శత్రువులు అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆత్మీయ శత్రువుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏదైనా యుద్ధములో విజయము పొందాలి అంటే ముందుగా శత్రువుని గుర్తించాలి. సైనికులు యుద్ధానికి ముందు శత్రువుల యొక్క బలహీనతలను, యుక్తులను, దాడి చేసే మార్గములను తెలుసుకుంటారు. అలాగే క్రైస్తవులమైన మనము కూడా మనము ఆత్మీయ శత్రువు అయిన సాతానును, అతని పనులను, అతడు మన మీద ఎలా దాడి చేస్తాడో ముందుగా తెలుసుకోవాలి. సాతాను ఏ విధంగా దాడి చేయొచ్చు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యంపై దాడి చేయొచ్చు, శోధనల ద్వారా దాడి చేయొచ్చు, గర్వముతో దాడి చేయొచ్చు, నిరుత్సాహంతో దాడి చేయొచ్చు, మనకు జీవితంలో కష్టములు పెట్టి వాటి ద్వారా దాడి చేయొచ్చు, విశ్వాసమును బలహీన పరిస్థితి ద్వారా కూడా దాడి చేయొచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఈ పాఠంలో మనము మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి, అతడు ఎలాగ పనిచేస్తాడో అనే విషయం తెలుసుకుందాం, అతడు విశ్వాసులపై ఎలా దాడి చేస్తాడనే విషయం తెలుసుకుందాం, యేసుక్రీస్తు ద్వారా మనం ఎలాగ జయించగలమనే విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక రైతు ప్రతిరోజు తన పొలంలో పండించిన పంట కొంత కొంతగా మాయమవుతుందని గమనించాడు. అతడు ఎంత కష్టపడి పనిచేసినా పంట తగ్గిపోతూనే ఉంది. కాబట్టి అతను ఏం చేశాడంటే, ఒకరోజు రాత్రి అతను మేల్కొని గమనించగా పాడైపోయిన కంచె గుండ అడవి జంతువులు కొన్ని వచ్చి పంటను తిని వెళ్తున్నాయని తెలుసుకున్నాడు. ఇక్కడ ఆ యొక్క రైతు శత్రువుని గుర్తించాడు. ఆ యొక్క ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడ ఆ యొక్క ఫెన్స్ లేకపోతే అక్కడ ఆ యొక్క కంచ ఎక్కడైతే పాడైపోయిందో దాటిని బాగు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమని చూసుకున్నట్లయితే, ఒక రైతు శత్రువుని గుర్తించిన తర్వాత మాత్రమే సమస్యకు పరిష్కారం దొరికింది. రైట్? అలాగే చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా ఓడిపోతున్నారు. ఎందుకంటే సాతాను ఎలాగో పనిచేస్తాడో వాళ్ళకి తెలియదు. సాతాను ఎలాగ పనిచేస్తాడో వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమం పెట్టాలా, మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాచుకోవాలి అంటే మన శత్రువుని మనం బాగుగా తెలుసుకోవాలి, మనం బాగుగా తెలుసుకోవాలి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యంలో బ్రతకాలి అన్న, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో భద్రపరచాలి అన్న, మనము దేవునిలో ఆత్మీయంగాను అలాగే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చేసుకోవాలి అన్న, మనము మన యొక్క శత్రువుని గమనించాలి. అది ఏ విధంగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ఎదగకుండా అడ్డగిస్తుందో అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యం బిడ్డారా, దేవుడు మనలను ఆయన యొక్క రాజ్య నివాసులుగా చేయుటకై మనకు నిత్య రాజ్యము అనుగ్రహించుటకై ఆయన కుమారుని ద్వారా మనకు పాపములను తుడిచివేసి మనకు కావలసిన మనకు పడాల్సిన శిక్షను ఆయన భరించి ఆ యొక్క శిల్వ మరణంలో మరణించి మనలకు పాప ప్రక్షాళన జరిగి మనము దేవుని ఎదుట యోగ్యులముగా దేవుని ఎదుట ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా నిలబడటకు మనకి యోగ్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. సో బాడీ వర్సన్ సిస్టర్స్, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ఆత్మీకంగా ఎదగాలి అంటే మన యొక్క శత్రువుని మనము తెలుసుకోవాలి, మన యొక్క శత్రువు మనము తెలుసుకోవాలి. వాక్యపట్నం చదువుకుందాం. సో మై రిపీటర్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ విత్ ద స్క్రిప్చర్ రీడింగ్ ఆఫ్ దిస్ వీక్, ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 8 టు 11. ఫస్ట్ పీటర్ I'm reading from New King James Version Bible, 1 Peter chapter 5, verse 8 to 11. Be sober, be vigilant, because your adversary the devil walks about like a roaring lion, seeking whom he may devour. Resist him steadfast in faith, knowing the same sufferings are experienced by our brotherhood in the world. But may the God of all grace, who called us to his eternal glory by Christ Jesus, after you have suffered a while, perfect, establish, strengthen, and settle you. To him be the glory and the dominion forever and ever. Amen. Here, my dear, let us pray, brothers and sisters. In the 8th verse, we see the most powerful 5 words. Here, be sober. Be sober. So here, Peter has already, you know, Peter has already, he has already urged his readers to be clear-minded. If you see 1 Peter chapter 1 verse 13 and 1 Peter chapter 4 verse 7. 1 Peter chapter 1 verse 13 and 1 Peter chapter 4 verse 7. So here Peter has already told the readers how should believers live. Believing in a real devil, a spiritual enemy with an agenda to bring harm to Christians. So my dear readers, my dear brothers and sisters, we as a Christians, Peter answered to that question, begins this verse, be sober minded, be alert. It matters that we are paying attention with a serious mind to what's going on in our lives and in the world around us. Peter writes that there is a danger beyond the physical persecution some of his readers were facing. This is a deep agenda, a far beyond that of the most powerful man who might inflict the persecution. The devil, not the men or women who might harm us, is the real enemy of the Christian believer. Our enemy, the devil, desires to devour us, to cause real and lasting harm. To cause real and lasting harm. So my dear readers, Peter has made it clear that our place in eternity with our Father is secure. The devil cannot take that from us, but he does seek to damage our faith. He wants fear to shake our submission to the Father and lies to distort our understanding and God's goodness. Since he cannot touch the believer's souls, Satan seeks to leave us as weak and ineffective servants of our King. So my dear readers, my dear brothers and sisters, here, my dear readers, my dear brothers and sisters, be sober. That means be spiritually alert. Think carefully. Do not become careless in your Christian life. And also say, be vigilant. So that means stay watchful in prayer. Stay watchful in faith, because spiritual attack can come at any time. Spiritual attack can come at any time. And he says, your adversary, the devil. The devil is real. He is not imaginary. He is real. He opposes God and attacks God's people. So, my dear readers, my dear brothers and sisters, the devil is real. And what is doing? Like a roaring lion. So, my dear readers, my dear brothers and sisters, so roaring lion means a lion hunts the weak, distracted and isolated. So Satan also అటాక్ ద బిలీవర్స్ వెన్ ద ప్రేయర్ బికమ్స్ వీక్. సాటన్ కెన్ హర్ట్ ఆర్ అటాక్ ద బిలీవర్స్ వెన్ దర్ బైబిల్ స్టడీ స్టాప్స్ అండ్ వెన్ దర్ చర్చ్ ఫెలోషిప్ ఈస్ నెగ్లెక్టెడ్ అండ్ వెన్ దర్ ఫెయిత్ గ్రోస్ కోల్డ్. So he will attack like a lion. Like a lion hunts the weak and distracted and isolated animals. So my dear readers, and one more thing, whom he may devour. So the devil wants to destroy faith. The devil want to destroy peace. The devil want to destroy families. The devil want to destroy purity. The devil wants to destroy the spiritual growth. But my dear readers, my dear brothers and sisters, the good news is in verse 10 and 11. God strengthens and establishes people after suffering. People after suffering. So my dear readers, my dear brothers and sisters, so let's read the same in Telugu, and we're gonna see more points in this lesson. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, వాక్యపట్నం చదువుతున్నాం. మొదటి పేతురాసిన పత్రిక 5:8-11 చదువు. మొదటి పేతురాసిన పత్రిక 5:8-11 చదువు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచున్నాడు. లోకమందున్న మీ సోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన కృపా సర్వకృపాందియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపడి బలపరచును. యుగ యుగములకు ప్రభావములు ఆయనకు కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేతురు గారు ఈ యొక్క లేఖనము చదివి ప్రతి ఒక్కరికి ఒక విషయం సెలవిస్తున్నాడు. అదేమిటి అంటే, ఇక్కడ క్రైస్తవులమి అని చెప్పబడుతున్న మనము, అలాగే క్రీస్తు పిల్లలమి అని చెప్పబడుతున్న మనము, మనం ఒక విషయాన్ని నమ్మాలి. అదేమిటంటే, దేవుడు ఉన్నది అన్నది నిజం, అలాగే సాతానుడు ఉన్నది అనేది కూడా నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే అతడు ఆ యొక్క సాతాను మన యొక్క ఆత్మీయ శత్రువుగా ఉన్నట్లుగా మనము గమనించుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనంలో నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండు అనే విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పేతురు గారు మనకి ఈ యొక్క గ్రంథంలో మూడోసారి మనకు తెలియజేస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1:13 చూసుకున్నట్లయితే అక్కడ కూడా, కాబట్టి మీరు బుద్ధి గలవారై ఉండాలి అన్నట్లు మనకి అక్కడ సెలవు చేస్తున్నాడు. అలాగే 4:7 కూడా మీరు బుద్ధి గలవారై మెలకువగా ఉండు అని అక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి పేతురు గారు చాలా ఈ విషయం మనకి 3 సార్లు తెలియజేస్తున్నాడంటే ఈ విషయం ఎంత సీరియస్ మనం గమనించుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనము ఎంత మెలకువ కలిగి ఎంత బుద్ధి కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వశాలు మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచున్నాడు. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సాతానుడు మన యొక్క ఆత్మీయ జీవితంపై ఎంతగా ప్రభావితం చూపిస్తున్నాడో మనము గమనించుకోవాలి. ఎంత ప్రభావితం చూపిస్తున్నాడు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే మనము దేవుని కుమారులమే కుమార్తెలమై ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాతానుడు ఎంత బలం కలిగిన వాడో అనే విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి. ఇక్కడ మన ఆత్మీయ జీవితానికి భంగం కలిగిస్తూ అతడు మన యొక్క ఎవర్లాస్టింగ్ కింగ్డమ్కి, అలాగే మన యొక్క ఎవర్లాస్టింగ్ లైఫ్కి, నిత్య రాజ్యంకి, నిత్య జీవంకి ఆయన ఆ యొక్క సాతానుడు అనేవాడు మనకి ఇబ్బంది కలుగు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ మొదటి ఎనిమిదవ వచనంలో గమనించుకున్నట్లయితే మొదటి ఆ ఐదు మాటలు చాలా చాలా చాలా తెలివిగా మనకి పేతురు గారు మనకి ఇచ్చినారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. అంటే మనము ఆత్మీకంగా అప్రమత్తంగా ఉండాలి. మన యొక్క జీవితాన్ని నిర్లక్ష్యంగా జీవించకూడదు. మన యొక్క ప్రార్థనా జీవితం అనేది స్థిరంగా ఉండాలి. అలాగే రెండవ మాట మనం గమనించుకున్నట్లయితే మీ విరోధి అయినా అపవాది. కాబట్టి సాతానుడు అనేవాడు నిజమైన శత్రువు. అతడు దేవునికి మరియు దేవుని ప్రజలకు విరోధి అయి ఉన్నాడనే విషయం మనము గమనించుకోవాలి. అలాగే మూడవ మాట మనం చూసుకున్నట్లయితే గర్జించు సింహము వలె. కాబట్టి ప్రియమైన సంఘమ దేవుని బిడ్డలారా, సింహము బలహీనమైన జంతువులను వెంబడించినట్లే సాతాను కూడా ఆత్మీకంగా బలహీనమైన వారి మీద కూడా, ఆత్మీకంగా బలహీనమైన వాళ్ళ మీద కూడా తన యొక్క ప్రభావం చూపిస్తుంది. ఎవరు వీళ్ళు అంటే ప్రార్థనా జీవితం లేని వారు. వాక్యమును డైలీ వాక్యం చదవకుండా ఉండేవారికి, సంఘ సహవాసమును విడిచిపెట్టేవారికి, విశ్వాసములో బలహీనమైన వారి మీద ఈ యొక్క సింహము, ఈ యొక్క అపవాది గర్జించి సింహం వలె దాడి చేస్తాడు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. అతని లక్ష్యం ఏంటంటే మన యొక్క విశ్వాసాన్ని నాశనం చేయటం, కుటుంబములను చెడగొట్టడం, పాపములు పడవేయటం, దేవుడి నుండి దూరం చేయడం. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకున్న మంచి వార్త ఏమిటంటే దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు. కింద వచనం మనం చూసుకున్నప్పుడైతే అక్కడ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాంతకు దేవుడు కొంచెం కాలము మిమ్మను శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణిగా చేసి స్థిరపరిచి బలపరుచును. కాబట్టి ఇది మంచి వార్త అండి. మనం క్రైస్తవ జీవితంలో ఇది మనకి మంచి వార్త. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, దేవునిలో మనము ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాలను మనము ముందుకు వెళ్దాం. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ గ్యాదరింగ్ అస్ టుడే ఇన్ యువర్ ప్రెజెన్స్. లార్డ్, ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ యాజ్ వెల్ యాజ్ వి స్టడీ యువర్ వర్డ్. హెల్ప్ అస్ అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ బ్యాటిల్స్ అరౌండ్ అస్ అండ్ గివ్ అస్ విజ్డమ్ టు స్టాండ్ స్ట్రాంగ్ అగైన్స్ట్ ది ఎనిమీ. ఫీల్ అస్ విత్ యువర్ హోలీ స్పిరిట్ and strengthen our faith through Jesus Christ. In Jesus' name we pray. Amen. Telugulo prarthana chesukondi. మమ్మల్ని అనుమతిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామకు వెలకలు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని మీ సన్నిధిలో చేరి మీకు వాక్యం ధ్యానించుకుని వాక్యం వాకించినందుకు మీకు వందనములు తండ్రి. ఈ యొక్క పాఠములను మేము నేర్చుకున్నప్పుడు మా హృదయములను తెరిచి అలాగే శత్రువు యొక్క యుక్తులను గ్రహించుటకు కావలసిన జ్ఞానము మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు వందనములు తెలియజేస్తూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సో మై డియర్ గ్రేటెస్ట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, so here as we have discussed how the purpose of this lesson is to identify our enemy, to understand his methods, to learn how he attacks believers, to know how to overcome him through Christ. So first thing as we're going to learn, the devil attacks the word of God. The devil attacks the word of God. If we observe the teachings of Jesus, Matthew chapter 13, verse 18 and 19. We all know this parable. So Jesus clearly explained in this parable. Therefore, he had the parable of the sower. When anyone hears the word of God, word of kingdom, and does not understand it, the wicked one comes and snatches away what was sown in the heart. This is who received seed by the wayside. So here, my dear readers, my dear brothers and sisters, Jesus is beginning to explain the meaning of the sower parable, verse 3 to 9. In the New Testament, a parable often takes the form of very short story meant to illustrate profound theological truths. Not every single detail is meant to carry out an important message. Rather, it's the overall message that meant to be grasped. Jesus' parables especially described truths about the kingdom of heaven. The parable described a sower planting grain in his field. Farmers would scatter seeds across every part of a prepared field as they worked, so disturbing some of the seed right on the top of the border to ensure every inch was covered. In those cases, some seeds would fall along the hard-packed path. When that happened, Jesus thought the seeds would sit and wait for the balls to come and devour them. So, my dear readers, my dear brothers and sisters, so Jesus explained this parable of the sower. Here, we all know the seed represents the word of God. So when people hear the word and do not understand it, Satan comes immediately and snatches it away. So my dear readers, my dear brothers and sisters, how does Satan attack the word today? By creating doubt, by distracting people, by making people spiritually lazy, by convincing the people and the Bible is too hard to understand. But you know what? The Bible teaches clearly that God's word can be understood. If you read Ephesians chapter 3 verse 4. Paul said people could read and understand. So this words explains that it is, if we read it, it will definitely, we can understand it. So what we need to understand అండ్ ఇఫ్ సంవన్ సేస్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ కెనాట్ బి అండర్స్టాండ్, వర్డ్స్ ఆఫ్ ది బైబిల్ కెనాట్ బి అండర్స్టాండ్ అండ్ ఇట్స్ టూ హార్డ్ టు అండర్స్టాండ్, సో వాట్ డిడ్ యునో ది న్యూ టెస్టిమెంట్ ఎర్లీ క్రిస్టియన్స్ డిడ్? యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 11. Acts chapter 17 verse 11. The parents searched the scriptures daily. So we need to search the scriptures. We need to search the scriptures. So my dear readers, my dear brothers and sisters, you know, let's say one example. When Satan tempted Jesus in the wilderness, Jesus answered every temptation with scripture, saying, it is written. It is written. The word of God is our spiritual weapon. The word of God is our spiritual weapon. So, as a Christian brothers and as a Christian sisters, what we need to do in our life? What we need to do in our life, you know what? Read the Bible daily. Attend the Bible studies. Teach children about the God's word. Do not allow distractions to steal spiritual growth. So my dear brothers, my dear brothers and sisters, so the devil attacks the word of God. And you know what? Second thing, the devil attacks the soul through temptation. Through temptations. So as a first let's read the same in Telugu. Kabatti premana ignite radio srotulara devunu bettlara manamu gamaninchukunnatlayite modatiga satanudu ane vaadu devuni yokka vakyam pai daadi chestadu. దేవుని యొక్క వాక్యాన్ని వాడు భిన్నమైన సువార్త మనల్ని తిప్పేస్తాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 13:18-19 వచనం మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ గ్రంథకర్త మనకి ఏమని సెలవిస్తున్నాడు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇక్కడ ఒక ఉపమానం ద్వారా మనకు ఒక గొప్ప విషయాన్ని మనకి సూచిస్తున్నాడు. 13:18-19 విత్తువాన్ని గూర్చిన ఉపమానము భావం వినడి ఎవడైనా రాజ్యమును గూర్చి నా వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానంలో మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క విత్తనము అనగా దేవుని యొక్క వాక్యంగా పరిగణించబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును వాళ్ళు వింటారో కానీ ఆ యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారో దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట, వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థము కాకపోతే మన యొక్క సహోదరుల్ని కానీ సహోదరుని కానీ అడగాలి. ఎందుకనగా సాతానుడు ఎలాగ అటాక్ చేస్తున్నాడంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మొదటగా మనలో ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం ఇది నిజమా అబద్ధమా? చాలామంది చాలా చాలాగా సత్యాన్ని చెప్పకుండా భిన్నమైన సువార్తను వాళ్ళు చెప్పి చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క హృదయాల్లో ఈ యొక్క అనుమానం లేదంటే సందేహాన్ని రేపుతాడు దేవుని యొక్క వాక్యం మీద. అలాగే రెండో విషయానికి వచ్చేసరికి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. దేవుని యొక్క వాక్యం నుంచి మన యొక్క జీవితాన్ని మళ్లించడానికి ఆయన ఈ యొక్క దుష్టుడు అనేది ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి చాలామంది మనం చూసుకున్నట్లయితే ఆదివారం రోజునే ఏ యొక్క పనులు రావటం కానివ్వండి. చాలామంది ఆదివారం రోజు పెళ్ళిళ్ళు పెట్టుకోవటం కానివ్వండి, మన క్రైస్తవులే ఆదివారం రోజు ఫంక్షన్లు పెట్టుకోవటం కానివ్వండి, అలాగే ఆదివారం రోజు ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం పెట్టుకోవటం కానివ్వండి చెబుతుంది. కాబట్టి మనలను దేవుని వైపు నుంచి త్రిప్పడానికి సాతానుడు చాలా ప్రయత్నిస్తుంటాడు, చాలా ప్రయత్నిస్తుంటాడు. అలాగే మూడో విషయం వచ్చేసరికి ఆత్మీకంగా మనలను చిన్నబుచ్చుతాడు, ఆత్మీకంగా మనలను చిన్నబుచ్చుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించున్నాడు. అలాగే నాలుగో విషయం ఏంటంటే వాక్యం నుండి మనలను దూరం చేస్తాడు. ఈ యొక్క శత్రువు అనేవాడు వాక్యం నుండి మనల్ని దూరం చేస్తాడు. దూరం చేయటం మాత్రమే కాకుండా ఏమని చెప్తారంటే, వాక్యము అర్థము కాదు, ఎంత చదివినా ఒక వాక్యం అర్థము కాదు అనే భావనను మనకు హృదయంలో పుట్టించి వాక్యాన్ని చదవనీయకుండానే చేస్తాడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థము చేసుకోగలము, దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయుల రాసిన పత్రిక 3:4 ఎఫెసీ 3:4 చూసుకున్నట్లయితే ఏమని సెలవిస్తుందంటే, మీరు దానిని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చిన నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. సో గ్రహించుకొనగలరు, వాక్యాన్ని చదివితే చాలండి, మీరు డైలీ చదవండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని గ్రహించుకోగలరు. అలాగే అపొస్తలుల కార్యం 17:11 మనం చూసినట్టు అక్కడ బెరియ ప్రజలు ఏం చేస్తున్నారు, వీరు దశలోనిక ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను సీలయ్యను చెప్పిన సంగతులు అలాగన ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. కాబట్టి ఎప్పుడైతే మనం లేఖనములను పరిశోధించుచు వస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యములను దేవుని యొక్క మాటలను మనము అర్థం చేసుకునే వారంగా మనము ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మన నూతన బంధంలో చూసుకున్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉండబడినప్పుడు సాతాను ప్రభుని యేసుక్రీస్తు వారిని కూడా శోధించింది. కానీ యేసు ప్రభుని యేసుక్రీస్తు వారు శోధించే ప్రతిసారి లేఖనం ద్వారే సాతానికి సెలవిచ్చాడు, వాయబడి ఉన్నది అనే వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనము రొట్టెతో మాత్రమే కాదు కానివ్వండి, తేరు నోటి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట ద్వారా కూడా మనము జీవించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతిరోజు మనము బైబిల్ని చదవండి, కుటుంబం ప్రార్థన చేసుకోండి, పిల్లలకు దేవుని యొక్క వాక్యం నేర్పించండి, సంఘ సహవాసంలో నిలిచి ఉండండి. అప్పుడు దేవుడు సాతానుడు మన శత్రువు వాక్యాన్ని మనకు హృదయం నుంచి దొంగిలించడు. ఆ యొక్క వాక్యము రోడ్డు పక్కన పడిన విత్తనం వలె కాకుండా, త్రోవ పక్కన పడిన విత్తనం వలె కాకుండా, మన యొక్క వాక్యము మంచి నిలబడ్డ వాక్యంగా ఉండి ఆ యొక్క వాక్యము మన హృదయంలో భద్రపరచకూడదు. అండ్ సెకండ్ థింగ్, మై డియర్ గ్రేటెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, the devil attacks the soul through temptation. So he can attack in three ways. First, by using the lust of flesh, by using the lust of eyes, and by using the pride of life. These three, he can implement it in our life, and he can create temptations. He can attack the soul through temptation. So that's why, if you see, first thing, lust of flesh. Matthew 5:27-28. So here Jesus warned about sinful lust
1: బిగినింగ్ ఇన్ ద హార్ట్. సిన్ఫుల్ లస్ట్ బిగినింగ్ ఇన్ ద హార్ట్. సిన్ ఆఫన్ బిగిన్స్ విత్ స్మాల్ కాంప్రమైజెస్. సో హియర్ జీసస్ వాంట్, సో అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్ హీ బ్రింగ్స్ ద సేమ్ కమాండ్మెంట్స్, సేమ్ కమాండ్మెంట్ విచ్ ఇస్ ఇన్ ఎక్సోడస్ రిగార్డింగ్ ది అడల్టరీ. So if you just have the lust look on a woman, you don't need to do adultery physically. If you got that in your mind, you are sinned. So that's why sin often begins with small compromises. So if you see in the Old Testament, one of the lust of flesh example, we can see David and Bathsheba. 2 Samuel chapter 11 verse 2. 2 Samuel chapter 11 verse 2. David's fall began with one careless look. One moment of temptation lead to deception. And one moment of temptation lead to murder. So here, my dear readers, my dear brothers and sisters, so important lesson we can learn here is, temptation itself is not sin, but giving into temptation leads to sin. So my dear readers, my dear brothers and sisters, many lives today are destroyed because people allow temptation through phones, people allow temptation through internet, people allow the temptation through movies, people allow temptation through bad friendships, people allow temptation through secret sins. So what, you know, the devil uses these things to weaken the spiritual life. So my dear brothers and my dear sisters, guard your eyes, guard your thoughts, stay accountable, pray when temptation comes, so that you can overcome the lust of flesh. And second thing, lust of eyes. So the devil can attack through the temptation by using the lust of eyes. Proverbs chapter 27 verse 20. Proverbs chapter 27 verse 20. The eyes of men are never satisfied. So the world constantly tells people, buy more, want more, compare more. You know what the King Solomon is saying in Ecclesiastes chapter 2 verse 1 to 11. Ecclesiastes chapter 2 verse 1 to 11. Solomon had wealth, Solomon had pleasure, Solomon had wisdom, Solomon had power. You know what? But still felt empty without God. So my dear readers, my dear brothers and sisters, true satisfaction is not found in money or positions, but in Christ. So that's why we need to teach believers contentment. We need to teach believers gratitude. We need to teach believers simplicity. You know, if you don't teach the believer simplicity, the pride of life can easily enter into our life, so that it can destroy our spiritual life. So Satan can easily overtake our spiritual life by using the pride of life. Pride caused Satan himself to fall. Right? Pride caused Satan himself to fall. So if you see in the Old Testament, Eve, Satan tempted Eve by saying she could become like God. So pride says, I know better than God. Pride says, I don't need correction. Pride says, I am always right. So if you read 1 Corinthians chapter 8, so knowledge without love becomes pride. Knowledge without love becomes pride. So my dear readers, my dear brothers and sisters, so ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ది లస్ట్ ఆఫ్ ఫ్లెష్ ది లస్ట్ ఆఫ్ ఐ అండ్ దిస్ లస్ట్ ఆఫ్ ప్రైడ్ దిస్ సారీ లైఫ్ ఆఫ్ ప్రైడ్ యు నో వాట్ యు నీడ్ టు డూ స్టే హంబల్ యాక్సెప్ట్ కరెక్షన్ సర్వ్ అదర్స్ గివ్ గ్లోరీ టు గాడ్ రిమెంబర్ మై డియర్ గ్రేటెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ బట్ గివ్ గ్రేస్ టు ది హంబుల్ గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ అండ్ బట్ గివ్స్ గ్రేస్ టు ది హంబుల్ అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ అండ్ వీ విల్ ట్రై టు క్లోజ్ దిస్ సెషన్ అండ్ లెట్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ సేమ్ ఇన్ తెలుగు కాబట్టి ప్రియమైన ఇంగ్రెట్ రేడియో శ్రోతలారా దేవుని బిడ్డలారా మన యొక్క శత్రువు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క టెంప్టేషన్ ద్వారా కూడా మనలను బలహీనపరుస్తుంటాడు. శోధన ద్వారా ఆత్మపై మన యొక్క ఆత్మీయ జీవితంపై దాడి చేస్తాడు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎలాగూ మూడు విధాలుగా సాతానుడు దాడి చేస్తాడు. మొదటిది శరీర ఆశ, రెండోది నేత్రాశ, మూడవది జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ మూడు అనేది చాలా చాలా పవర్ఫుల్ టూల్స్ సాతానికి. మనకు ఆత్మీయమైన జీవితాన్ని బ్రేక్ చేయాలి అంటే హీ విల్ డెఫినెట్లీ యూస్ ఇది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. మత్తయి సువార్త 5:27-28 చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక శరీరాశ గురించి సెలవేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 5:27-28 వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు వినియున్నారు కదా. నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. కాబట్టి ఇక్కడ శరీరాశ మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో మనము శారీరకంగా వ్యభిచారం చేస్తే పాపం కింద పరిగణించబడుతుంది. కానీ నూతన నిబంధన చట్టం కింద ఉన్న మనము ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన, ఒక స్త్రీ పురుషుణ్ణి మోహపు చూపుతో చూసిన ఆమె తన హృదయంలో పాపం చేసిన దానిగా మనము పాపం చేసిన వాళ్ళగా మనము చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సంగమాదేవుని బిడ్డలారా, ఒక మోహపు చూపు మనము చూసుకున్నట్లయితే ఒక మోహపు చూపుతో పాపం ఎలాగ మొదలవుతుందో అనే విషయం మనము చూసుకోవచ్చు. చిన్న ఉదాహరణ మనం చూసుకుందాము. సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 11:2 ఒకనొక దినమున ప్రొద్దుగూకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూడగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. కాబట్టి మోహపు చూపు. సో ఎప్పుడైతే ఆ యొక్క బెత్షెబాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెత్షెబాను దావీదు మోహపు చూపు చూశాడు. ఆ యొక్క మోహపు చూపుతో చూడటం వల్ల తర్వాత ఏం జరిగింది, తను ఆ తర్వాత మోసం అనే పాపం జరిగింది, తర్వాత హత్య అనే పాపం కూడా అక్కడ జరిగాయి. కాబట్టి ప్రియమైన సంగమాదేవుని బిడ్డలారా, మోహపు చూపు చాలా చాలా డేంజరస్ ఈ రోజుల్లో సాతాను మొబైల్ ఫోన్స్తో కానివ్వండి, ఇంటర్నెట్తో కానివ్వండి, చెడు స్నేహాలతో కానివ్వండి, మూవీస్ ద్వారా కానివ్వండి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా కానివ్వండి, సో ఇలాగా సాతాను మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో నవడేస్ యూనో ఫోన్ చేతిలో మనకు అందుబాటులో ఉంది, నెట్ అందుబాటులో ఉంది, సో ఎవ్రీథింగ్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఈ యొక్క టెక్నాలజీని మనము ఆత్మీయంగా ఎదగటానికి మనము ఉపయోగించాలి. అలాగే శారీరకంగా మనం టెక్నాలజీ వైస్ ఎదగాలి.

మనకి. అలాగే మనము జ్ఞానాన్ని ఈ యొక్క సమ్ టైమ్స్ మనకి ఈ యొక్క లోక జ్ఞానం కూడా అవసరమవుతుంటుంది. సో ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనము యూజ్ చేయాలి. కానివ్వండి, ఒకవేళ మనము ఈ యొక్క చెడు వాటి కోసం మనము ప్రయత్నించినట్లయితే దేవుడు మనలను ఆయన ఎంత సారీ సాతాను మనలను ఆయనలోకి దేవుడి యొక్క రాజ్యంలోనికి వెళ్ళనేకుండా ఈ యొక్క టెంప్టేషన్ నిషోధన ద్వారా మన కలిగి నుంచి దేవుడి నుంచి మనము దూరం చేస్తాడు. అందుకే మనం ఏం చేసుకోవాలంటే మొదటిగా మనలను ఆ యొక్క శారీరక ఆశను చంపేసుకోవాలి. మన యొక్క ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా చెడు ఆలోచన కానీ చెడు తలంపు కానీ మనకు దీపంలో వచ్చింది అంటే వెంటనే మనము ప్రార్థన చేసుకోవాలి, చెడు సంగతుల నుండి దూరంగా ఉండాలి. అలాగే రెండోది నేత్రాశ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతలు 27:20 చూస్తున్నట్లయితే మనుషుని కన్నులు ఎప్పుడు తృప్తి చెందవు అనే విషయం మనకి తెలియజేస్తుంది. మనుషుని కన్నులు ఎప్పుడు తృప్తి చెందవు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని మనకి తెలియజేస్తుంది. మనకి ఈ యొక్క ఆశ అనేది ఇంకా కావాలని చెప్పి మనకు తెలియజేస్తుంది. అందుకే అంటే ప్రసంగి 2:1-11 వచ్చిన చూసినట్లయితే సొలొమోను మహారాజు ఆయనకి సంపద, ఎంత సంపద ఉంది, చాలా సంపద ఉంది, అమితమైన సంపద, అమితమైన జ్ఞానం, సుఖములన్నీ ఉన్నా అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు లేకుండా నిజమైన సంతృప్తి లేదు అని అక్కడ మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు కనుక లేకపోయినట్లయితే మనకు జీవితానికి పరమార్థం అనేది ఉండదు, మనకు జీవితానికి సంతృప్తి అనేది దొరకదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపదలో కాదు క్రీస్తులో సంతోషం ఉంది, తృప్తిగా జీవించండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే జీవపు డంబం మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే హవ్వ ఎలాగ అయితే సాతాను నీవు ఆ పండు తింటే దేవునిలాగా అవుతావు అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క పండుని తిని ఆ యొక్క జీవపు డంబం కోసం దేవునిలాగా అయిపోతాను కదా అనే ఒక జీవపు డంబం కోసం ఎలాగైతే హవ్వ ఆ యొక్క పాపం చేసిందో, జీవపు డంబం ఉంటే మనలో ఇప్పుడైనా సరే మనము ఆ యొక్క సాతానికి లొంగిపోయే ప్రయత్నంలో మనము ఉన్నాము. కాబట్టి గర్వము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. ఒక జీవపు డంబము అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. అందుకే మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 8:10 మనం గమనించుకున్నట్లయితే ప్రేమ లేని జ్ఞానము గర్వమునకు కలిగిస్తుంది అనే విషయాన్ని మనము తెలియజేస్తుంది. కాబట్టి మనము మన యొక్క జీవితంలో వినయంగా ఉండాలి. మనము మన యొక్క జీవితంలో ఇతరులను గౌరవించాలి. మనము మన యొక్క జీవితంలో దేవునికి మొదటిగా మనము మహిమను చెల్లించాలి. అప్పుడే మనము ఈ యొక్క టెంప్టేషన్, ఈ యొక్క శోధన నుండి మనము సాతాను మీద జయం పొందవచ్చు. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే మై డియర్ నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ద డెవిల్ అటాక్ త్రూ ట్రిబులేషన్. Sometimes believers think suffering means God has abandoned them. But Bible teaches that faithful people also suffer. If you see in the Old Testament, the example Job lost position, Job lost children, Job lost his health. Even his wife said, curse God and die. His friends falsely accused him, yet Job remained faithful. Suffering does not always mean punishment. Sometimes God allows trials to strengthen faith, to teach endurance, and to glorify His name. And if you, in the New Testament, if you see the suffering of Paul, 2 Corinthians chapter 11, verse 22 to 33. Paul experienced beatings, Paul experienced prison, Paul experienced shipwrecks, Paul experienced hunger, Paul experienced persecution, yet he continued serving Christ faithfully. And one more example, we can see the blind man.

When temptation comes, do not lose faith. When trial comes or tribulation comes, do not blame God. When trial comes, continue praying. When trial comes, continue worship. God is still working even during suffering. My dear greatest, my dear brothers and sisters. Finally, how to overcome the enemy? First thing, James chapter 4 verse 7. It says, resist the devil. And second thing, 1 John chapter 4 verse 4. It says, victory comes through Christ alone. So stay close to Jesus. And third thing, pray continuously. Prayer gives spiritual strength. Fourth thing, wear the armor of God. Truth, righteousness, faith, salvation, and God's word protect believers. And fifth, remain in fellowship. Christians become weak when they are isolated from the church. So my dear Ignatius, my dear brothers and sisters. So every brother and every brother should read the Bible daily, pray every day, attend worship faithfully, avoid sinful influences, encourage one another, stay humble before God, trust God during suffering. సో కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోత దేవుని బిడ్డలారా, మూడో విషయం ఎలాగా ఈ యొక్క సాతాను మనలను శ్రమల ద్వారా దాడి చేస్తుంది అంటే, చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, దేవుని విశ్వాసులకు కూడా ఈ యొక్క శ్రమలు అనేవి వస్తాయి. ఉదాహరణ యోబుని చూసుకుందాం. యోబు తన ఆశను కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అతని భార్య కూడా దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది. అతని స్నేహితులు అతన్ని తప్పుగా నిందించారు. కానీ యోబు విశ్వాసంలో నిలిచాడు. నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టం వచ్చినంత మాత్రాన పాప ఫలితం అని కాదు. దేవుడు కొన్నిసార్లు విశ్వాసాన్ని బలపరచుటకి, సహనంలో నేర్పించుటకు, తన మహిమను ఇక మనయడలా చూపించుటకు అనుమతిస్తాడు. ఈ యొక్క కష్టాలని అనుమతిస్తాడు మన యొక్క జీవితంలో. అటువంటి సమయంలో మనము స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే నూతన మందంలో చూసినట్లయితే, పౌలు అనుభవించిన శ్రమలు, 2 కొరింథీయులు రాసిన పత్రిక 11:22-33 చూసుకున్నట్లయితే, 2 కొరింథీయులు రాసిన పత్రిక 11:22-33 పౌలు కొరడ దెబ్బలు అనుభవించాడు, పౌలు చెరసాలను అనుభవించాడు, పౌలు ఆకలి అనుభవించాడు, హింసలు అనుభవించాడు, ప్రమాదాలు అనుభవించాడు, అయినా ఆయన క్రీస్తును విశ్వాసముతో సేవించాడు, విశ్వాసముతో దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తువని సేవించాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, కష్టములు వచ్చాయి అంటే దేవుడు మనలను విడిచిపెట్టినట్టు కాదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క పుట్టుగుడ్డు వాడిని మనం చూసుకుందాం. యోహాన్ సువార్త 9:1-5 చూసినప్పుడు, శిష్యులు అతని యొక్క అంధత్వమును పాపం వల్ల వచ్చిందని అనుకున్నారు. అందుకే అడుగుతారు, గమనించుకున్నట్లయితే చదివినప్పుడు ఆ యొక్క శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తువని అడుగుతారు, ఏదైనా ఈ యొక్క అంధత్వము ఇతను చేసిన పాపం వల్ల వచ్చిందా, అది లేకపోతే ఏదైనా తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వచ్చిందా అంటే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా సెలవిస్తాడు, ఇతని వలన లేకపోతే ఇతను తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఇతనికి ఈ యొక్క గుడ్డితనం రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కార్యములను వెల్లడించబడుటకి అని చెప్తాను. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, కాబట్టి కష్టం వచ్చినప్పుడు విశ్వాసంలో కోల్పోవద్దు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన ఆపవద్దు, మనం ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచాలి. కాబట్టి మనము ఈ యొక్క శత్రువుని ఎలాగ చేయించాలి. మొదటగా యాకోబు పత్రిక 4:7 ప్రకారం అపవాదిని మనము ఎదురించాలి. మొదటిగా మనం శత్రువుని చేయించాలంటే ముందుగా మనము అపవాదిని ఎదురించాలి, అప్పుడే అతని మీద నుంచి పారిపోతాడు. రెండో విషయం, మొదటి యోహాను 4:4 మనం ప్రభువైన యేసుక్రీస్తుకు సమీపంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమునకు లోకం ఉన్న వాటికంటే నీలో ఉన్న వాడు గొప్పవాడు. కాబట్టి మనము దేవునికి సమీపంగా ఉండాలి.
అలాగే నిరంతరము మనము ప్రార్థనా జీవితంలో మనము ఎదగాలి. ప్రార్థన ఆత్మీయ బలము ఇస్తుంది. దేవుణ్ణి సంపూర్ణంగా మనం ధరించుకోవాలి, సంపూర్ణంగా ధరించుకోవాలి. సత్యము, నీతి, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యము, వీటిని మనము ధరించుకోవాలి. సంఘ సహవాసంలో నిలిచి ఉండాలి, సంఘ సహవాసంలో నిలిచి ఉండాలి. ఒంటరిగా ఉన్న క్రైస్తవుడు బలహీనపడతాడు, ఒంటరిగా ఉన్న క్రైస్తవుడు బలహీనపడతాడు. సో మడి రిగ్నేటర్స్, మడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫైనల్లీ టుడే వీ హ్యావ్ లర్న్ సాతన్ అటాక్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్, సాటన్ అటాక్స్ త్రూ టెంప్టేషన్, సాటన్ అటాక్స్ త్రూ ట్రిబులేషన్. గాడ్ గివ్స్ బిలీవర్స్ విక్టరీ త్రూ జీసస్ క్రైస్ట్. రిమంబర్ ద డెవిల్ ఈజ్ పవర్ఫుల్ బట్ హీఈస్ లిమిటెడ్. సో గాడ్ ఆల్వేస్ ప్రొవైడ్ ఎ వే ఆఫ్ ఎస్కేప్. వి డు నాట్ ఫైట్ అలోన్. జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఆల్రెడీ వన్ ద విక్టరీ. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ టెన్ verse 13. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make you the way of escape that you may be able to bear it. So he will provide the temptations, or he will provide the problems that which we can bear. So we do not fight alone. God is always with us. So thank you so much, my dear creators, my dear brothers and sisters, for your hearts and the comments. And thank you so much for listening to the word of God. And hopefully next week we'll come with a new lesson. So let's have a small word of prayer and close the session. Loving Heavenly Father, thank you for teaching us through your holy word today. Help us recognize the attacks of the enemy and stand faith strong in faith. Protect our minds, hearts, families and churches from the temptation and spiritual weakness. Lord, strengthen those who are suffering and encourage those who are discouraged. Fill us with courage, wisdom and power of the Holy Spirit. Let us remain faithful until the end of walk daily in the victory found through Jesus Christ. In mighty name of Jesus we pray. Amen. So thank you, my dear ignitors, and amen and vandanamulu. Until see you next week.

Good morning, good afternoon, good evening, my dear Ignatius, my dear brothers and sisters. This is Jack Williams from Southside Hyderabad Church of Christ, Ignite Radio, India. My dear Ignatius, welcome you to all for this Lord's Day sermon, and we really appreciate all your love, and we really appreciate all your encouragement. We really appreciate all your prayers. So in this Lord's Day, we are going to learn more about the words of God. Here, my dear Ignatius, my dear brothers and sisters, we are at the situation, or we are at the place where we are fighting with our unknown enemy. You know, so our enemy is powerful and our enemy is invisible also. So he can do whatever he wants in the different forms. So to damage us spiritually, you know, our enemy is working so hard. So that's why, my dear believers, my dear brothers and sisters, we need to be very careful. We need to be very careful. When it comes to our Christian life, we need to be aware of our enemy, and we need to be aware of our life. It's not easy to continue the Christian life. It's not easy. We do have many ups and downs, and we do have we need to face the things, and which it will lead to sin, and we need to face the temptations. So here, my dear leaders, my dear brothers and sisters, in this lesson, we are going to learn who our enemy is, and we also will learn how our enemy will destroy us, and how will the temptation will lead us to the sin. So please, my dear Ignatius, my dear brothers and sisters, please share this Ignite our radio programs to your friends, neighbors, relatives, and near and dears. Kabatti premaina Ignite Radio srotulara, devuni bettlara, ఈ యొక్క వాక్యమును వింటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి ఎల్లప్పుడూ కృపయ సమాధానము ఆయన కలుగు చేయనుగాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలంటే మనము చాలా ఇబ్బందులు మనము పడుతుంటాం. ఎటువంటి ఇబ్బందులు అంటే, ఇవి ఆత్మీయమైన ఇబ్బందులు, అలాగే శారీరకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ మరి ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే, ఆత్మీయంగా మనము కనిపించని ఒక శత్రువుతో మనము యుద్ధం చేస్తున్నాం. ఈ యొక్క శత్రువు ఎలాంటి వాడు అంటే, అతను వివిధ రూపంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. ఈ యొక్క శత్రువు ఎలాంటి వాడు అంటే, ఈ యొక్క లోకాన్ని మనకి ఆశ చూపించి, ఈ యొక్క టెంప్టేషన్స్ ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రొంగదీసే విధంగా ఈడు, ఈ యొక్క సాతానుడు, లేకపోతే ఈ యొక్క శత్రువు అనేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమ, ఈ యొక్క శత్రువు మనలను ఎలాగూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తున్నాడో, ఈ యొక్క శత్రువు ఎలాగూ మనము ఆయన యొక్క నిత్య రాజ్యమునకు పోకుండా ఎలాగూ అడ్డుకుంటున్నాడో అనే విషయాలను మనము చూసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మెలకుగా కలిగి వాక్యమును, నేను చెప్పినవి అవి అలాగ ఉన్నవో లేవో అంటూ మీరు వాక్యాన్ని పరిశీలించి వాటిని చూడండి. సో మాడి రిగ్రీటర్స్, మాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
Once again, good morning, good afternoon, good evening to our dear brothers, sisters, elders, youth, and our beloved congregation members. It is blessing from God that we are gathered once again to study His holy word. May the Lord open our hearts, strengthen our faith, and help us to understand the spiritual battles we face every day. So, my dear readers, my dear brothers and sisters, today we are going to learn an important lesson titled Know Your Enemy. Know Your Enemy. In every battle, victory begins with understanding the enemy. Right? Soldiers prepare themselves by studying the strategies of their opponent. In the same way, we must understand who our spiritual enemy is, how he works, and how God gives us victory through Jesus Christ. So, my dear readers, my dear brothers and sisters, many people think spiritual warfare is only about a dramatic situation. But you know, spiritual warfare happens every day. Like when temptation comes, when discouragement attacks, when faith becomes weak, when people stop reading the Bible, when pride enters into the heart, when suffering causes doubt in God. The Bible clearly teaches that we have a spiritual enemy called Satan or the devil. If you observe, my dear readers, my dear brothers and sisters, Jesus never ignored the reality of Satan, and neither should we. Okay? The purpose of this lesson is to identify our enemy, to understand his methods, to learn how he attacks believers, and to know how to overcome him through Christ. Right? So let's hear out a small story. There was once a farmer who noticed that every night something was stealing his crops. Something was stealing his crops. He became frustrated. He worked hard every day, but his harvest kept disappearing. So one night he decided to stay awake and watch carefully. Finally, he discovered that wild animals are entering through a broken fence. So the problem could not be solved until the enemy was identified. In the same way, many Christians struggle spiritually because they do not recognize how Satan works. They do not recognize how Satan works. Satan can work through temptation. It works through discouragement. It works through pride in our heart. It works through the distractions. It works through the twisting the God's word. When we know the enemy, we can stand firm in God. We can stand firm in God. Kabati, Premaina, Saudari, Saudalara, Mariksari Cheru Vachan, me Andariki Koda, Provide Yesu Christopher at Prashadanamlo, Vandramlo Telichestuna, Iroju, Devudu Manakichina, Yaka Gopa, Samiani, Manamandar Mukalisi, Devuniku Wakani, the Irish Kundi, Vidanamlo Kanuadi. మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం కానివ్వండి. ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుడు మన హృదయములను తెరిచి మన యొక్క విశ్వాసమును బలపరిచి ఆత్మీయ యుద్ధములో నిలబడటకు జ్ఞానమును దేవుడు మనకి ఇచ్చినగాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకుపోయే పాఠం నీ శత్రువుని తెలుసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శత్రువులు అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆత్మీయ శత్రువుల గురించి మాట్లాడుతున్నాం.